0: అప్పచ్చిగా నమ్మ తాతగా నమ్మ పికాతాకరణ పియవరుంగే దిన ఎత్తకొట్ట మట హితనాగే వాళ్ళ దుమ్మెస్సగావ లిపగావ బత్మొట్టియ పిహన అమ్మలా మేక తాతలాట విశేష దినయాక్ వేలా ఏవగే దేవల్ తింగ్ ఏమ తీరెన్నెత్ నేనే ఎత్తకొట్ట అమ్మలా కల్పన కరైదు దాన్ని నేనేద అపి అమ్మలా వామతక కరలా కేల
1: దరువంగే జీవిత శక్తి తాత్తల జీవిత దాలని కూడా కియాలని తాత్తల మతక్కిని అమ్మగే బెహెత్తుండూడ బెహెట్టిగినది అంకియాల తాత్తకి కూడా మతక్కిన మొక్కది మగే జీవిత అక్కే అత్తర పరిస్థితి మగే జీవిత మగే అమ్మ హెడకరపు ఆరగణం అనంతై మావ ఇది మమ అమతువెంగ్ మే రట ఎత్తులే మే శబ్ద నగర అమృతువేం దేవాల నివే కానీ మగ జీవితే మగే అమ్మ మంగిన విందపు దుఃఖ
0: కానీ
1: ఎత్తడం కీనం ఇంక ఎయా ఎయా అవిల్ ఇంక ఎయా సతృ మూడు దవసం మమ్మ ప్రధాన శిక్షణ ఆకే విద్యట్ ఇస్కోలే కిరుల పలం దవసి ఇంక ఎదా ఎయా ఎడతిన లస్సన సారి అందుకే నా ఆవేత ఇది ముఖ గుడా సారి అంది కనెక్ నెవే
0: నము
1: జీవితే దక్కిన జీవితే అపి దిన అవస్థావలది కోమారి ఇతను అవిల్ల పెని హిటి నము గెదర హిటము నిహండ చరితని బడగిని వెన్న కలిం మగే అమ్మ మగిన్ హల దిన బడగింది ఇలా జీవితే హెమద మదటత్ అదటత్ ఇది కన్న కలిం హాను కేమ కాలది పుతే ఇన్నే కి అద్ అదటత్ ఇది ఏవగే జీవితే సమహార దేవాలు ఇతి హరి జంబురు దేవాలు మట మగ అప్పచ్చి గీనో దవసక్ చూటి కాలే నాయ హొట్టుటికి నతి ఉన్నాడ పాస్సే అమ్మ మా అయ్యల తిన్నగే కట్టట్ కట్టి నాయట తీయల ఏ హొట్టుటికి అదల తీయను
0: వాళ్ళు
1: అమ్మ కీల కియన్ని హరియతే దీని ఏక వచన వలి తీర్నే కరన్న బె తాత్తకి జీవితే శక్తి దిన వగే తమ అమ్మ తమై జీవత్ కరవాన్ని మా పొలవ మహికాంత అమ్మ సమాన కరాన్ని ఉపమానే ఎత్తడం
0: మీరు అత్తరం పుతాహదుపు అమ్మకి అప్పచ్చిగి నమకీయము దాపి మంకి అన్నారు చూటి దూకి అంద
1: గ్యాన్ సీ అప్పచ్చిగి నమ
2: మగి సీ అప్పచ్చిగి నమ తమ్మై సిరిసేన కమగి
0: ఎత్తకొట్ట ఆచి అమ్మ
2: మగి షక్ అత్తమగి నమ తమ్మై సునంద పొన్సేక
0: బాలన్న దెన్ ఆచి అమ్మటై సీయటై దిన్నట వెడి ఎమ్మ సత్తుటు ఏ దిన్నగే నమ్ దెక్క క్యూవే ఖాతింద చూటి దోని అత్తి
1: తవాత్తమ కినికిన్నోని అత్తమల దిన్నై
0: ఓ ఏకని
1: మగే అమ్మట కియని షోక్ అత్తమ కియల
0: ఆహా
1: అమ్మగే అమ్మట
2: సుదు
1: అత్తమ దెన్ అపే గెదల తమై ఇన్న
0: ఆ ఎంతకట
1: అమ్మ తాంగ సుదు అత్తమ కినమ మతకద ముగద
0: సాంగేది
1: తాత్తగిన దక్కిన లుకుమది మంగే కథ
0: తాత్త
1: నూనె తాత్త నతివేన కొట్టే యా రోహలే ఇద్ది తాత వెటునా వెట్ల తువాల వేళ రోహలే ఇన్నకొట అబిలిబిటీ హాస్పిటల్కి ఇన్నకొట తాత్తట మట నూన దిగిన దిగిన కథాగా తాత్తట మట మగితే కథాగా నూనె కదా మా అగుణకుల వెళ్ళేస్తే ఇదా ఎత్తనమో మేమే అపరాధాన్ని వాసి వేళ హిటి మినీ మేరు విమర్శనే కన్న వెళ్ళావకు హిటి మావ బలాన్న మోనికో తాత్తట మమ ఇప్పమంట ఆవకు మరి ఇప్పమంట అవిల్లా అవిల్లా హాస్పిటల్కి లంగ ఎందగావట ఆవట పస్తే తాత్త మగే అతింగ్ అల్లగిన మగే దిహా బెలువా మగే మూన దిహా ఇది మట దనున్న ఇక దేత్తమ్మా ఈ బెల్ ఈ బలపు బెల్మింగ్ మగ దూ ఆదరం బలాగన్న కీపు కదమ్మాయి ఏ అస్సల దిగుణి రత్నపురట అరంగి అరవచ్చు రత్నపుర దాతలు అయితే ఉన్నాయి దా ఇది ఏ తమ్మాయి తాత్త గిలకి అనే దూకుంట
0: ఒబ్బవ బలన్న ఓనమికి ఎలకి ఒబట తీయన ఆదరేట తమ్మాయి నముత్ మహా వగకీమక్ పారదీలే అన్నోని తాత్తట మే విశ్వేట అన్న కలి
1: ఏ కథ
0: ඒක තේරුම් ගන්න පුළුවන් ආදරබර ස්වාමි පුරුෂයෙකුගේ හමුව ඇත්තටම ඔබේ බිරිඳට වාසනාවක්. හේතුව තාත්තලාගේ ඇස් එහෙම කියවන්න බැරි ප්‍රේමවන්තය ස්වාමි පුරුෂයෝ ඇතමුන් ඉන්නවා මේ හසයට.
1: අනිවාර්යයෙන්ම ඉන්නවා. ඔව්. මොකද තාත්ත කෙනෙකුට දැනෙන්න ඕනි, සම්පුරුෂයෙකුට දැනෙන්න ඕනි බිරිඳට අත උස්සන්න කලින් තමන්ගේ දුව වගේ හදන කෙනෙක් නේද මේ කියලා. තව තාත්ත කෙනෙක් ඒ වගේ ආදරෙන් රෝස මලක් වගේ හදපු කෙනෙක් නේද මේ කියන එක දැනෙන්න ඕනි. මොකද කිසිම තාත්ත කෙනෙක් කැමති නෑනේ යාගේ දුව දවසක දුක් විඳිනවට.
0: නෑ.
1: කැමති නෑ. අන්න ඒ වගේ ඒක දැනුණා නම් බිරිඳට ආදරේ කරයි. ඉතින් ඒක තමයි අද මම සම්පුරුෂයන් බාරයවන්ට කතා කරන සමහර වෙලාවදිත් ආදරේ ගැන කතා කරන්නේ අන්න ඒ විදිහට.
0: මේ ඔක්කොම කතා ඇසේ තාත්තත් එක්ක රහස් කතාවක සිඟිති දියණිය. තව පුංචි දෙයක් කියලා මම මේ ගීතයට යන්නම්. අපිට ලැබිච්ච මේ උණු වතුර දෙක අපේ කුමාර සහෝදරයා ගෙනල්ලා දුන්නේ. තරමක් රස්නේ. දියණියට ඒක පොවන්න කලින් තාත්තා බීලා බලනවා රස්නේද කියලා. ඒ තමයි තාත්තා. මේ තමයි අම්මා.

0: స్టాటిక్ జీవితం ఉన్నతరం దేవల్ లభిలతి మునాద్ మునాద్ అప్ప చిత్తుకు మీరు హసి హసింకి అన్నీ అమ్మి జీవితం ఉన్నతరం దేవల్ లభిలతి మునాద్ తాత్తెక్ట తమంగి దియనియట లభిచ్చ అవస్థావం ఉన్నతరం వాటినది కీల కీ వతావక్ నన్ కివ్వదు దూగి పలవెని రేడియో వెడిసటహనట అవిల్ల ఏక అతులే ఇన్నె లోకేమ దినాగత్త ఉంగక్ మైక్రోఫోన్ వెళ్ళి కథా కరుపు దశ దహస్ గణం రసిక జనతావ ఆమంత్రణే కరుపు ఐపి మధుమహల్గమగే నిమ్మెతని ఏ సెల్లెన్ మిదును హరిమ హింసక సుందర తాత్త కెనెక్కిన్ని తాత్తట సత్తుటు ఇదు మైక్ కక్ ఇసరహట అరగినావట మైక్రోఫోనే ఇసరహ కథా కరన్ను సెలస్వాట దెన్ ధోనికి చూటి ఇల్లి మత్తినే లుకు ఎలావకింద దెన్ కౌది ఇసుకోవాలి గుర్తుమా గనేమి కియన్న మగ పెట్టి అవిస్తురు యాలో టిక గన కియన్న
1: మగే సగ నామ తమయ సూచి యోస
0: హా ఇతే
1: మట్టే కయాలు ఎక్కేల నా నంది అప్పే పంతేన హమోమ మగే హొందమ యాలు
0: అత్తుదు హరిషోక్ నే మంగ ఆపౌ చూటి దోనికి నామ కియాందోని దహంస రణుమి తసిత్మా గమగే హరి లస్సన నమ్మక్ అది మేమే అపే ప్రవృత్తి ఆశయ తరంగ సహోదరి అమ్మట మతాకరలమ గియా మెన్న మే గన అపి మతాకరణోని కియల మే కోకే లండన్ నోర పిహిటి అగ్రామాత నీల నివస ఇదిరిపిట విశేష ప్రకాశయక్ కరమిన్ 63 హెవరిది జనాధిపతి వెరయా కియల తియన బ్రితాన్య అగ్రామాతే కీస్ తామ సి దూరే నిల్ల అస్వెన ఇల్ల అస్వీమే కథా వెదిహు కియనమా దుఃఖేది మెన్మ సెపేది తమంట శక్తి అక్వెచ్చ తమ ఆదరణీయ బిరింద విక్టోరియాట సహా దరు అంట విశేష స్థుతి అక్పిరినమనో కియల ఏవగే మొహు కియనో మెతెక్కల్ రటి ఇహలమ దూరే దరు తమన్ మిన్ నిదిరియట తమ బిరిందట హొందమ స్వామి పురుషయకు సహా దరువంట హొందమ పియకు వీమట వెడి కాలయక్ వెంకరనో కియల అవసానే బలన్న కీ కీస్ టామ ఏకనే మెవని బ్రితాన అగ్రామాతెవరయా హటియట పదవి లద ఏ ఏ ఏ ఒహు ఎత్తులే తిందలా తీయన్ అవసానే తాత్తిక్ నేదు
2: ఓకే ఎత్తరమ హదవత ఎత్తులే ఇన్నతి కవద్ద ఏకనే ఎత్త జీవితే కియన ఎక దకిన అపి హమోమ హమోమ అపి ఎత్త జీవితే జీవత్ వెన్నే పౌల్ జీవితే ఎత్తులే ఆదరణీయ బిరిందత్ ఎక్క దరువత్ ఎక్క కొహమద లస్సన నిదాసే జీవత్ వెన్నే కియల నమత్ ఇతి మే సమాజ రటావ అనువ
0: దెన్ అప్పచ్చి అలుతలు దేవాళ్ళు అరందిన్న వేదాంకరణ కొట ఎప్పా అప్పచ్చిటి సల్లి వేదం వినవానికి వచ్చని మాట
2: అనివార్యం దెమ్ మమ్మ మే ఆ వెక్కంగీలు మునవా అరందిన హెదువత్ ఏ గాన్నినే మాకి అప్పచ్చి అప్పచ్చికి సల్లి విధం వినో గీయల
0: ఐ రత్తరంగే
1: అప్పచ్చి అప్పచ్చిటి ఎత్తుకట సాలేనైతే వినోని
0: ఓ నేద అప్పచ్చి
1: అప్పచ్చి హెమదామ గిద్దరేనొక్కటే మట అప్పచ్చి లస్సన బ్యాగ్గా కరందున్న మంగ పాకియద్ది ఇతిన్ అప్పచ్చి హెమదామ మట రూపాయలు 20-50 దినం ఏ బ్యాగ్ ఇక్కడ దాన్ని అప్పచ్చికి పెసకి సలి నెత్తి వెనుకుంటే మంగట గుడ్డకు సలి దినం
0: మంగి పుత్తే ఒయా కుచ్చరు హొందాయిద్ద
2: మమ గోయారి అనలేస్తేన కూడా మాకి పర్సకి బలనమా ఏ పర్సకి మాకి పర్సకి సాలి నెట్టం ఇయాగే పర్సకి అరగిన మేము 170 కప్పచ్చి పర్సకి దాగన్న గీ ఏమ దినం సల్లి దాగన్న గీదా
0: అప్పచ్చి దినే పుంచి ముద్దల ఎక్కదు
2: కరగిందల
0: ఇందులో అప్పచ్చిట మదేన
2: యాగి ఆసావత్ తీన చూటి కాలిందమ్మ మే మే యాగి సల్లి టిక టిక ఎగుతు కరంగ ఇన్న అప్పటి ట్రిప్ ఎక్క కనకొడ అహింసక ఆయ కౌరు హరి యాజగే హరి కౌరు హరి పారి ఇన్నోన యా దినం మే మడ మడగ చూటిమ గాలి మే నూరెలి గిహిల్ల అగ్గల మల్లత్ ఇసరా హిటియ వయసక అంకల్ కనే కిటియ పార అయిని సిగమన్ యాదిమిన్ హిటి మేయా యాంట గిహిల్ల రూపాయలు 20 అతడ దీలా దినకొట ఏ 100 అద్దెకి ఎగుతుకల్ మేయాట థ్యాంక్ యూ కిల కివ్వా మేయా దన గహల గందని මෙයා ආයි අපිට දන ගහලා වැන්දා. ඒ කියන්නේ මේ ළම දරුවෝ කියලා කියන්නේ ඉතින් අර ඒ වගේ මගේ දුව වගේම තමයි හැම දරුවෙක්ම ඉතින්.
0: ඒ කියන්නේ දිය යුතු ගෞරවය. ඒ කියන්නේ යාචක 100 කෙනෙක්ට වුණත් ගෞරවයක් තියෙනවනේ.
2: මම හිතුවත් එයාට මම ඒක මට එපා කියලා කියන්න හිතුනේ නෑ. අදටත් මෙයා මොනව හරි දුන්නාට පස්සේ මෙයා අත් දෙක එකතු කරලා ආයිබෝවන් කියලා මට්ටමේ හරි කළා තමයි මෙයා එන්නේ.
0: ඒව හරි ලස්සන පුරුදු පුතේ. ඒව දිව්‍යමය පුරුදු.
2: එයාට ආසයි මුන්ඩිසුරු ටීචර් ගින්නම්ම පොඩ්ඩක් කතා කරන්න.
0: ආ කියන්න කියන්න කියන්න. විස්තර කියන්න පුතේ. තාත්තා අවස්ථාව වරන් දුන්න විදිය දූට. මතක් කරන්න අප්පච්චි.
1: මගේ ෆ්‍රී ස්කූල් ටීචර් නම තමයි මල්සානි ටීචර්.
0: හහා. එතකොට
1: මම පොඩි කාලේ මල්සානි ටීචර් එක්ක ගොඩක් සෙල්ලම් කරනවා.
0: ඇත්තද?
1: අපි පොඩි කාලේ මල්සානි ටීචර් අබ ළමයිව වට කරගෙන මටත් එක්ක ටීචර් බත් කවනවා.
0: ඉතින්
1: ටීචර් අපිට හරිම ආදරෙයි. ටීචර් අපිට චිත්‍රන් දින්න කියලා දෙනවා.
0: ඇත්තද?
1: ඒ මල්ෂාන ටීචර් නිසා තමයි මම මෙච්චර හොඳ පුරුදු ගොඩක් ඉගෙනගෙන තියෙන්නේ. මට අයන්න හැමදේම කියලා දෙන මගේ මල්ෂාන ටීචර්.
0: මුල්ල මතක තියාගන්න දූට කියලා දීලා තියන්නේ අප්පච්චි අම්මයි. හැම දේම මතකයි. යුතුයකම් ඉෂ්ට කරන්න ඕනේ කියලා නම් කියන්න ඕනේ කියලා කියන්නේ. තමයි
1: මගේ අම්මා වගේ තමයි මල්ෂාන් ටීචර්මාව ආදරෙන් බලාගත්තේ.
0: මද මල්ෂාන් ටීචර් කොච්චර සතුටු ඇතිද. මොන තරම් ඇඟීම් වරද.